ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషా రోషాకలిం విదధతే కగుభశ్చ కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పద్మేశమిత్ర శతపత్ర గతాలి వర్గా హర్తుం శ్రియం కువలయ

శ్రీవత్సచిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుజాంబుర్హ కుట్

శతకోటి వృతస్మర కోటి సమాత్ ప్రతివల్లవికాభిమతాసుఖదా వసుదేవ సుతాన్న పరంకలయే అభిరామ గుణ

రాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశర.